ఆత్మదేవతా సార్వభౌమ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక వేద వేదాంత వేద్య ప్రాణ పురుషోత్తమ శ్రీ సీతారామచంద్రతో భగవద్గీత ప్రియ భగవద్గీత సేవా మమదార్య ప్రభావాలి.

0: పరమదేవతా సార్వభౌమ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక వేదవేదాంత వేద్య పురాణ పురుషోత్తమ శ్రీ సీతారామచంద్రతో భగవద్గీత ప్రియ భగవద్గీత సేవా మమధార్య
1: ఓధ్యాయ పురుషోత్తమ యోగ ఏ భగవాన్ వాచ ఊర్ధమూలమదశాకమస్వత్థం ప్రాగురవ్యయం ఛందాంతీర్థపర్ణాని యస్తం వేద సవేదవిత రజస్తోర్ధం ప్రసృతాస్తస్య శాత గ్రంథా విషయ ప్రవాదా రజస్తమూలాన్యమసంతతాని కర్మానుబంధి మనుజ్యలోకే నరోపమచేతపడ్యేనాంతో నార్జున్యశతం ప్రతిష్ట అశ్వత్థమేనం సవిరోధమూలమసంగశాస్త్రేణ ప్రవణి తత్పరం.